నద్యుభవం ధనం రూపం నద్యుభవం స్వర్గరాజన నద్యుభవం భోజనం భింజనం నద్యుభవం స్వచ్ఛ అంబర నద్యుభవం సుత్ మిత్ర పరాత్ పాదవే నద్యుభవం పంత విలాస నద్యుభవం పంత విలాస నద్యుభవం విద్యా ప్రవీణ నద్యుభవం చతుర్చంచల